పతిః పాదౌ పాతు దినమణి పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వచ్చ సన్నిభం సర్వ రోగ

మధురాధిపతి రఖిలం మధురం కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం.

శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః స్క

0: दृष्टं मधुरं तीष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपा मधुरधुरा यष्टिर्मधुरा श्रेष्ठिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्
1: శ్యామం రామం రాజీవలోచనం జానకి లక్ష్మణోపేతం జటాముకుటమండితం సాధితూలధనుర్బాణం పాణి నర్తం చరాంతకం సోలీలా జగత్రాసు మావిర్భూతమజ విభుం రామ రక్షాపటే ప్రాజ్ఞా పాపం సర్వకామ్యం శిరోమేధాంగో పాతు బాలం దశతాత్మశాకౌశల్యో దృశ్యం పాతు విశ్వమిత్ర ప్రియస్మృతి గ్రహణం పాతు మఖాత ముఖం సౌమిత్రి వత్సల జీవా విద్యానిధి పాతు కంఠం పరతం తస్కందు దివ్యాయుధ పాతు భుజమగ్నేశ కార్ముఖ కరు సీతాపతి పాతు హృదయ జాం దగ్ని యుద్మధ్యం పాతు కరధ్వంసి నాంబి జంబుదశ్ర సుగ్రీవేశ కటి పాతు శక్తి హన్మత్ ప్రభు ఉర్వవిత్తమ పాతు రక్షకుల్లాశ్కృత జాన నిషేధ కృత్ పాతు జంగి దుషముఖాంతక విషణ శ్రీద పాతు రామఖ లోపు ఏత రామ బల ఉపేత రక్షా సుకృత్ పటి సచ్చిరాయు సుఖి పుత్రి విజయ వినే భరత్ పాతాల పుతల వ్యోమచారిన జన్మ శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం శ్రీ సీతారామచంద్రార్పణమస్తు.